0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. కేయు రాణి నా భూషయంతి, పురుషం హర నా చంద్రోజ్వల, నా స్నానం నా విలేపనం, నా కుసుమం నాలాంకృత మూర్ధజ. వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే, క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. భావం, మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మాటయే సిసలైన ఆభరణం. శ్రోతలు, మనం ఇంతవరకు భర్తృహరి సంస్కృత భాషలో రచించిన నీతి శతకంలోని పద్యము మరియు దాని భావం విన్నాము. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విందాము.
1: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు
0: ఎంవి జాలిబే రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అదే రోజు 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్ళిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారటాంగ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహిద్వీప్కి వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ద్వీప్కి వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:15 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి సహిద్వీప్, స్వరాజ్ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా రంగాత్కు వెళుతుంది. మరల తరువాత రోజు అనగా 28/5/2026 ఉదయం 7 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హట్బే రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహిద్వీప్కి వెళుతుంది. మరల అదే రోజు 1:00 అక్కడ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్కి వెళుతుంది. మళ్ళీ అక్కడ నుండి 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి 1:00 బయలుదేరి సహిద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం

మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషం బయలుదేరి సహీద్ ద్వీప్కి వెళుతుంది. మరలా అక్కడి నుండి 4 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమరత రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరలా తరువాతి రోజు అనగా 28/5/2026 ఉదయం 5 గంటల 30 నిమిషములకు బయలుదేరి వయా సహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మనం ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నాము. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన అర్జున్ చిత్రం నుంచి మధుర మధురతర మీనాక్షి అనే పాటకు ఉన్ని కృష్ణన్ హరిణి గారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం గురించి తెలుసుకుందాము. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి మరియు అధికారిక వర్క్ ఫోర్స్లోకి మొదటిసారి ప్రవేశించే యువతకు మద్దతు ఇవ్వడానికి ప్రారంభించిన పథకం. ఈ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగులకు 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం మొదటిసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓలో సభ్యులుగా చేరే యువతకు ఆర్థిక సహాయం అందించడం. ఉద్యోగంలో చేరిన కొత్త వారికి 2 విడతల్లో 15,000 రూపాయల వరకు నగదు అవుతుంది. యజమానులను కొత్త ఉద్యోగుల కోసం నెలకు 3,000 రూపాయల వరకు సహాయం లభిస్తుంది. ఈ స్కీము 1 ఆగస్టు 2025 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఉద్యోగులు తప్పనిసరిగా మొదటిసారి ఈపిఎఫ్ఓలో నమోదు చేసుకుని ఉండాలి. 1 ఆగస్టు 2025 నుండి 31 జూలై 2027 మధ్య కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. యజమానులు, వ్యాపారులు లేదా సంస్థలు తప్పనిసరిగా ఈపిఎఫ్ఓ నిబంధనలను కట్టుబడి ఉండాలి. ఈ పథకంలోని భాగం ముఖ్యంగా ఉత్పాదక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ సంస్థలపై దృష్టి సారించిన ఒక కార్యక్రమం. అర్హత కలిగిన సంస్థలకు 2 సంవత్సరాల పాటు ప్రయోజనాలను అందించడం ద్వారా ఇది అన్ని రంగాలలో నిరంతర ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. సామాజిక భద్రత కవరేజీ విస్తరణ ద్వారా ఉద్యోగాన్ని అధికారం చేయడం, ఉద్యోగ శిక్షణ తొలిసారి ఉద్యోగం చేసేవారిని అర్హులుగా చేస్తుంది. నిరంతర ఉపాధి ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆర్థిక అక్షరాస్యత నైపుణ్యాలు మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. శ్రోతలు, మనం ఇంతవరకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగార్జున గారు నటించిన నువ్వు వస్తావని చిత్రం నుంచి కళలోనైనా కలగనలేదే అనే పాటకు ఎస్పి బాలు గారు గాత్రం అందించారు. శ్రోతలు, ఇప్పుడు మీరు ఈ పాటను వినండి.

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష యొక్క చరిత్రను విందాము.
1: తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రాచీన భాష. సంస్కృత భారత రామాయణాలలో ఆంధ్ర ప్రసక్తిని బట్టి క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల నాటి ప్రాచీనత కలిగి ఉంది. శాతవాహన రాజుల శాసన భాష ప్రాకృతం. ఇక్ష్వాకుల శాసనాలలో మొట్టమొదటగా తెలుగు మాటలు కనబడ్డాయి. తొలి తెలుగు పలుకులు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు 3 దశలలో కనిపిస్తాయి. భాషలు శైలులతో ముడిపడిన తెలుగు ప్రాచీన పదాలు సంస్కృత ప్రాకృత పదాలతో కలగలిసిన రాతి శాసనాలపైన, రాగి రేకులపైన కొన్ని బంధాలకు, రాచకాల నిబంధనలకు

కట్టుబడినవి. మూడో దశలో అచ్చంగా తెలుగు శాసనాలు ప్రాచీనతను ధృవీకరిస్తున్నాయి. అమరావతి స్తూపంపై నాగబు అనే మాట క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 200 మధ్యకాలం నాటిదిగా ప్రాకృత శాసనంలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష సంస్కృతం, వ్యావహారిక భాష ప్రాకృతం రెండు రాజభాషలుగా తెలుగు మాటలు కలిగి ఉన్నాయి. క్రీస్తు శకం 550 నుండి క్రీస్తు శకం 200 రేనాటి నాటి చోళరాజులు కాలంలో రాజభాష తెలుగు. శాసనాలు తెలుగులోనే కానీ ప్రాకృతం పదాలు ఎక్కువ. క్రీస్తు శకం 6 పశ్చిమ చాళుక్య రాజుల కాలంలో రాజభాష శాసన భాష తెలుగులో అయినా సంస్కృత పదాలు ఎక్కువ. క్రీస్తు శకం 550 నుండి క్రీస్తు శకం 800 మధ్య రాజభాష తెలుగు. శాసనాలు తెలుగులోనే. క్రీస్తు పూర్వం 200 నుండి 150 కాలంలో బృహత్కథ అందించిన గుణాఢ్యుడు తెలుగువాడే. ప్రాకృత పండితుడైన గుణాఢ్యుడు పైశాచి భాషలో ఆంధ్రుల ప్రాచీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబింపజేశాడు. కాలగర్భంలో ఆంధ్రుల దేశీ తెనుగు నాగ యక్ష ప్రజల తెలుగు రెండూ కలిసి ద్రావిడ భాష సమ్మేళనంగా తెలుగు ఆవిర్భవించింది. ప్రాకృత సంస్కృత భాషల ప్రభావం సడలించుకున్న తెలుగు భారతంలో తెలుగు తెనుగు ఆంధ్రము ఒకే అర్థంలో అనేక సందర్భాలలో శతాబ్దాల చరిత్ర పరిణామాల కారణంగా పర్యాయ పదాలుగా మారిపోయాయి. చాళుక్య యుగంలో తెలుగు భాష శాసనాలలో ప్రవేశించింది. రాజరాజ నరేంద్రుని కాలంలో ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ముఖ్య సాధనం అయ్యింది. నన్నయ్య నాటికి జాను తెనుగు ఉంది. నన్నయ్యకు పూర్వమే తెలుగు ఛందస్సులు వీరవిహారం చేశాయి. ఆదికవి నిర్ణయం చర్చ నేటికి వివాదాస్పదమే. నన్నయ్యకు ముందే జానపద సాహిత్యం వెళ్ళి విరిసింది. ప్రాచీనాంధ్ర వాంగ్మయం నన్నయ్య పూర్వం, తరువాతి కాలంలో తేజరిల్లింది. నవ్యయుగం వరకు సంస్కృత సాన్నిత్యం, తరువాతి ప్రకరణం దక్షిణాంధ్రయుగం. సంస్కృత ప్రాకృత సంపర్కం పూర్వయుగానికి పాశ్చాత్య సాహిత్య ప్రభావం నవ్యయుగానికి ప్రధాన లక్షణాలుగా విలసిల్లాయి. నవ్యయుగ వాంగ్మయంలో ప్రధానంగా వచన పద్య కవిత్వ నాటక నవల కథ వివిధ ప్రక్రియలతో క్రమేపి ఆధునిక సాహిత్య వివిధ నవ్య పరిణామ దశలలో అభ్యుదయ సాహిత్యం ఆవిర్భవించి మరింత సుసంపన్నత సాధించింది. ప్రస్తుత 21వ శతాబ్దంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మాతృభాషగా తెలుగు విరసిల్లుతోంది. తెలంగాణ సీమలో తెలుగు ప్రాచీనత వెలుగులు ప్రసరింపచేస్తున్న శిలా శాసనాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు క్లాసికల్ స్టేటస్ గురించి ప్రస్తావించింది. బ్రిటిష్ నైజాం ఏ రాజ్యాధికారమైన హింస అణచివేతలపై దశాబ్దాల కాల గమనంలో సామాన్య జన భాషగా తెలుగు అగ్ని రగిలించింది. జైలు గోడలు మీద కఠిన కారాగారవాస శిక్షల నిర్బంధంలో నాడు నేడు తెలుగు సాహిత్యం ఆయుధంగా కొరడా జులిపించింది. గురజాడ, కందుకూరి, గిడుగు, దాసరథి, శ్రీశ్రీ, చలం వంటి ఎందరో సాహితీవేత్తలు భాషా సంస్కరణలపై బూజుపట్టిన దురాచార దుష్ట సంస్కృతిపై ధ్వజమెత్తారు. అధునాతన యుగ వైతాళికత్వానికి సామాన్య జనజీవన సంక్షేమానికి తెలుగు బావుట ఎగరవేసింది. మన మాతృభాష జీవద్భాష, తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను అన్నట్టుగా దేశ భాషలకు సహజంగా కాలానుగుణంగా ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోగల తేనెలూరే అమృత తుల్యమైన తల్లి భాష. వ్యవహారిక భాషగా సామాన్య జనజీవన పలుకుబడికి తెలుగుకు జీవం అందించిన కారణజన్ములు గిడుగు వెంకటరామమూర్తి.

0: సంస్కృత దినంగా తెలుగు భాష దినోత్సవం ఆరాధ్యనీయము.
1: శ్రోతలు, మనం ఇంతవరకు తెలుగు పరిణామ క్రమం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా శ్రీరామ రాజ్యం నుండి శ్రీరామ లేరా అనే పాటకు శ్రేయ ఘోషల్ రాము గారు గాత్రం అందించారు. సంగీతం ఇళయరాజా. శ్రోతలు, మనం ఇప్పుడు ఈ పాటను విందాము.

ప్రకృతి ఎసుగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.